0: போது நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது மின் நல்ல ஃபேம்
1: ரங்கஸ்தல கிராம பிரஜலందరికి విజ్ఞప్తి మనందరి కళ్ళల్లో జిగల్ నింపడానికి జిగల్ రన్ వచ్చేసింది ఆడి పాడి అలరిం చేస్తంతే మీరందరూ రెడీగా ఉండండి అమ్మ జిగల్ రనే వచ్చేమ నువ్వు
2: మంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుతున్నావు అంకే?
3: నువ్వేదో ఇస్తావని జిగేల్ రానే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
1: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
1: అది